హర్షిణి సరి సోదరి ఆహాహూ ముఖస్తుత్య హాని వృద్ధి వివర్జిత హయ్యంగవీన హృదయ హరికోపారుణాంశుక లకారార్థ లతా పూజ్య లయ